విద్యకు దిండుతాయికి విద్యకు దిండుతాయికి దిద్దుయోమ్యాం దిని అల్జన్నా దిండున్ను ci aduna waye dund go xamni musuñu dañ di ragal mugalum safara daan ko moy tindi ko luy mën ci gor gor lu yalla ne aram na rek ñu daw ko bayyi lu yalla ne bax na rek ñu daw wu ci xébu ñu dara waaw lepp lu yok suñu tiyaba ñu nga ci lepp